0: సగమధని
1: సగమగత
0: నిధగమధని
1: నిధమగతని
0: ధని సగమధ
1: ధమగత నిధ
0: మదని సగమ
1: గదని ధని
0: గదని ధని
1: గ